ప్రేమ ప్రసన్న గెవిన్ కుమారి బండారు మే కచ్చో కో మే కత కరగన ఉన్న కుమారి ఆమ మతా కేర హరిత హరి మన ఇదిన్ మే కచ్చో కో మే కత కరగన శిహాన్ మిహిరం దగిన అసలు మన అసలు సిందు కాన నేను తమైల సురేట కలిన్ మతా కతవా ఒయట పులువంగ్ మే పెతట కతా కరన హబై ఇదిన్ దెన్ వెలా వివరునాడ పాస అనే ఇవరాయి మే ఏమన్నా 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89 89